0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి దరది సూర ఇన్నాయా ఇదు
2: చతుర నార.